0: దుందరగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పరని
0: పరిగడతాయి
1: తగదిరి మగ గగ పప మ మ ప పరి మగ ప మ ర మని ద సని రి దగ రి మ చి కని ద ని ద తగది ద ని రి సరి ద ని ద గరి ద ద ద ని ద రి గ్రమ మ ద మ గ మ ప త ని ద మ ద ని తగది ద ని చెద్ద మ గరి గ సమ యుడి గ గరి ద ని రి మి సరి ద ని ద ప ప ప త ని ద గ ప ద ని ద ని ద ప ప గ గ